好神的开，维纳里多拉海维拉吗？你看我皮拉给金的罗汉的。OK， 这边的派头派派单拿给你听，你看这个多么多大，金的一个都可以干吗？阿飞 call 给你朋友的，他没 chance 给的，那当然是海的你金的，普罗纳瑞罗曼尼亚卡达奥克拉海。ఆమె తాదరి నిగతుకరి గాను ఇగావట మహారగమ చాందిని అక్క పురుదు విధేట టీ షర్ట్స్ నమని గమ మావ హగిన ఇన్నోలు బిజినెస్ అడ కటయుతూ గెదర వెడ కటయుతూ ఒక్కో లస్సంట కిరగన్న శక్తి లభ్యవ చూడివత్ మహన్సి అక్క వాడు దనగ దనైన నాంగే పో హస్బెండ్ వాయి పుతాల దిన్నవాయి దువ వాయి వాగి కోసల పుతావాయి కట్టి మాదిరి నిగతుకరి గాను ఇవాగేమ దిక్వెళ్ళే నిత్త హగిరి ఇన్న హమోము గంపులి ఇన్న హగిరి ఇన్న హమోము మహారగమీన్ గింద్ర హందావ హగిరి నో కోటమ ఉత్తు రమ్మ హరి అండోని మహతయో జాయవేవా ఇగావట గాలి గోనిపుర మాల్కి అహగిరి నో హమదామ వాగే మమావ థ్యాంక్ యూ కెల్లో ఆదరి నిగదుకరి గన్నం హరి ఇగావట కితుల్ కటి ప్రేమ సిరియాయ కథాకల అమ్మ గుణవతి ఇగావట దినోష గణేష చమిలాని భీమసారి కిరణిదో తిలకరమ్మ రంజి మీ కట్టి నిగదుకరి గన్న కెలకివ సింధుటి కాకహన్న ఇగలంట నా ముకుద్ నివేయోని హూ అక్కిలకివ ఇక్కడ ఇచ్చిన అసలు సీరియస్లీ.

మఖల్లలు రంజిత్ అయ్యా హాయ్ అదరి నోవ తెగదు కరగాను బాషి గుడ్ ఆఫ్టర్నూన్ మా సద్దు అవాహగిరి లసన సింధుకి తెగదు కరగాను కేను కలు అగ్గిల నీలాంగి అవో

0: లక్షణ భాషకెంలే పొల్ పని బూతలే కితుల్ పని బూతలే మీ పని బూతలే ఉప్పని బూతలే మే బట గానో కేలా పని బూతల్ ఉప్పుమామిట గండి పారయా మొహన రతు ఎలా దినితిన్ కందులు పనిన తురు ఎల్లయట ఉహుమ హినా వెనుకట నుమ లస్సనయుమా వండారు వేళ రంజన్ రామనాయక
1: రంజన్ రామనాయక్ మీ సమావిన్
0: ఇతే తీరు నమకి ఎవరే సారీ రంజన్ రత్నాయక దిక కాదరే

శుభమంతరం రాక్తరంగక్క. జీవితే అంద్రువీయను నిమేషేక హృదిరేఖవకు పాయ ఎన్నవా నమ్మ గేలవట నమ్మ జీవితే నమ్మ మహాసరు తరుణే కరందు దవసి ఎకమదేయ ఏను బేసవిమత్ ప్రేమయ ఏమ కియన్నే పాపో కవదరి దవసక హము వేయుతు అగే పెంబరాట ఇతిం ఒబ కియన్న ప్రేమే వెడిమ మతకయ దానున మతకయ అమతక నోవను మతకయ విందోయ హత్ సియకొలహై అనుపహాయ అనుపహాయ అనుపహాయ అనుపహాయ